పచ్చత్తర రావణ కుమ్మకడు హనుమన్యో తత్వభాగోతం ఏ ఆలస్యత కప్పి జట్ట పరజాలో నిష్కిజా మంటిజా టెక్కై టీక్న